0: మంగె మల మంగె సిరింటి పోతున్నాయి. తుయని తెంచోళ్ళంది
1: ఇత్త కొక్కర కుల్లుదా అత్త లక్కుదుంతుదా
0: లక్కుదుంతుదే దేకి తోజుండా
1: అబ్బా సొంటోడు బల ఉండుదాడు
0: ఆ బలదాంతిన ఎత్త
1: ఓ
0: తాకత్తుదాయి హనుమంతే ఎంచెత్తిన ఆయన ఎలుముళ్ళును పొడి మల్పెరే తాకత్తిత్తున్నాయి. వంగి వేళ ఎన్న రామదేబెరే అప్పనే కొరియరుందండ కాలి దేవెరుకులు రక్క శరుందత్త అక్లిని బుడు మూజి లోకంల బిదముత్తావయ్యను తడప్పేర ఉంజి వేళ ఉళ్ళాయే వత్తంలో రామదేవేరు నప్పనెత్తం ఆయన్ల బుడయే ఆయన్ల అట్టే ముట్టే పొలిపే బెర్మే వత్తెన్ల బుడయే ముక్కువే లోకను ముక్కువేయాను అడే ముట్ట తాకత్తినయ్యా అంచిత్తినయే ఎన్న ఎదురు వత్తుందో కోంగి వాత్తెరువా దానెందెన్నిదయ్యనను యాను మల్తినంచెత్తిన ఒంజొంగి బేలలు యాను మల్తినంచెత్తిన ఒంజొంగి బిర్తులు ఈ కనమనసుడి అన్ని అరిచి కనమనసుడి అన్ని అరిచి
1: ఓహో
0: ఎంచ బాణగులు ఎంచి కట్టియో స్వర్గుగు ఆనెను జపుడాయా ఆ ముట్టు నిన్న ఆ ముట్టు బాత్తెరువై
1: మల్తిననే పన్నియాను
0: ఆ ముట్టు కెలవు జనంజి సంగతి ఉండయ్యో
1: ఎంచిన
0: పండున్నాయి మల్తిన ఏపల పండునుజి కొచ్చునుందు ఆ పండ దాలత్ పండు పునల్క ఎల్లె మల్పొత్తా వంగి వేళ ఎన్న కైకి మిని అంచెత్తిన సంగతి మిని తిక్కుండో మూజిలో కొడు ఏరెన్ల బుడ ఏరెన్ల బుడయే
1: దాని మల్ప
0: మల్పుని దాదకేండో ఈ ఎంచిన సంగతి మల్పు
1: కట్టువే
0: ఈ దాద మల్ప ఈ బానుగులు ఎంచి కట్టుదా
1: అందు
0: ఇత్తే యాను అడే ముట్టో పండ యానత్తి ఎంకులు పూరా రామ బకుతీర్నగులు కట్టినంచెత్తిన శంఖం అవి నిత్తే కడితే బాడుదేరు
1: అందు
0: అపండ శంఖ దడిగి దాద మల్పు
1: యాను మనసు మల్తన కట్టు
0: అటే ముట్ట ఈ శంఖ కట్టువ
1: అంచినని
0: అవుల పగరిద శంఖం వంగి చూరు పొయ్య బిర్క అంది నలుక కళ్ళు దొరి అంది నలుక తప్పు తాళంది నలుక ఉప్పు నెగర్ అంది నలుక ఈ శంఖ కట్టువత్త ఈ శంఖ కట్టి అందండ ఈ శంఖ కట్టునెత్త ఉద్దేశ దాద గుర్తుండ ఎన్న దేవేరు రామదేవేరు కట్టినంచిత్తిన శంఖ అవు దాళత్ అంచిత్తిన శంఖను గలిగే సంఖ్యడు ఎంచ ఉంది లెక్కాచార
1: తుళ్ళు
0: అంచిత్తిన గలిగే సంఖ్యడు పగరిద శంఖ కట్టువెంది పిదడియడా ఈ పగరి తొట్టేరు దెప్పుడు నెక్ బల్లుగు తిక్కవుడు ఎపివరమిట వైపొడత్త ఇంకా ఆత పొడ్చియో కాలి రామ పండుపిన చిత్తన రడ్డచ్చర పండుది ఈ కట్టిన చిత్తన సంకోను ఎన్న బలత గర్భుడు దత్తకారిద కొంబెరుడు ఒత్తుడు పొల్తుబడు పొల్తుబడువేను
1: అందయ్యా ఎంకలా ఊరుడు ఉండు
0: దానే
1: వసాయాపునేందు ఇత్త ఈ పాతేరును కేందగా హనుమంతే వసాయ
0: ఎంక అపగపగా వసాయ ఉందెప్పుడు
1: ఈ వసాయ ఆపిన
0: వసాయ ఎంక అపగపగా వసాయ ఆపుడు అండ వసాయ ఆవొడ్డ వసాయ ఆపవుడు ఊరి వత్తుడు ఊరి బత్తుండ మాత్ర వసాయ
1: ఆపుడు
0: బత్తి జిండ వసాయ ఆపు కెలవు జనకు లేకుండు పూవరి పత్తందే వసాయ ఆపిన ఏరేరిన మంగే మల్పున మాట మంత్రో బలిమే వంచనే ననంజి ఒక్కొంజి బత్త మంగే మల్పున అంచెత్త ఎంకిలే గెంచగేండో రామదేబేరు నంచెత్తిన పత్తుగూడి కళావుడు అకులు హనుమంత నిక్కించిత్తిన తాకత్తుండు నినర్థించిత్తిన బేలే మల్పేరే సాధ్యతండు నినర్థ మాత్ర ధర్మను చేయి గెలిపేరే ధర్మద సాధి నడపేరే అధర్మను తొరిపేరే సాధ్యతండు పండుందండ అపగ మాత్ర ఎంకిలేగి వసయాపి
1: అపగ ఎన్న నుడియలికి
0: ఈ ఏప రామను దూర్యనం పండ రామను దూర్ణమని ఎదురుడత్ కొక్కే గోంగిడు రామే మల్తినవు దాలత్ ఎన్న పగరిద బిగ్గు పండుది పిదడి అండ ఇంక వసాయ ఉంది కుల్వాయ
1: అతనికి వసాయ పండినించినావు
0: దాదా
1: కట్టుండ
0: పగరిద శంఖ కట్టి అందండ ఎన్న బలత గర్భుడు దత్తకారద ఉంగుటడు నుర్తు మలిపోయాన
1: ఈ పొలిపుని అందా
0: పొలిపును పొలిపునే
1: ఒంజత్తు రడ్డత్

0: పరిమళ వర్పుని పలిమారే
1: పరిమళ వర్పుణమా పరిమళ
2: కండిషన్
3: మేనేజర్ గోపినా
1: బక కుల్లోడా
3: ఆ ఉడిగకి మగ్నాతిడిగినా
2: ఇచ్చి ఆపనా.

అమ్మా ఓ కమల ఒడే పోతారు ఎకాడించి జోకులు చాపరిది పోతినకులు నా లాభ ఇది జరు ఇంతదే బలదే మూలతులా యాన్ రేడియో సారంగ్ పాడ్దే నికులుల కేనుందులరతే మాతెర్ల ఉందని ఏ పల కేనుడు ఇది పూర పాతెరుందులే నికులు ఎన్నువరు ఉంది ఏరప్ప ఉంది పొస అజ్జి పండుదు ముందు శిరువద మర్వీ నజ్జి 107.7 ముందు రంగు రంగుద బతుకు